మదూత హనుమన్య దునాథ దాస శ్రీ భీమసేన వరరౌక్య పురావతార శ్రీ వ్యాస హృత్ప్రియతమామిత శుద్ధ బుద్ధి శ్రీమధ్వరాజ భవతాత్తవ సుప్రభాతం బ్రహ్మాజ్ఞయాదితి కులే బహుదోష పూర్ణీ జాతోపి భక్తి భరితో భువనం సమస్తం యోపీ పవోది విశదాంబర

భూమాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణ తోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణ దేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయదాత్మభక్త్యా శ్రీ వ్యాసరాజ విదూషాంబర దివ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమూల రామ పద పంకజలోల భృంగ శ్రీ పూర్ణబోధమత రమ్య సుధాబ్ధి చంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్ ప్రవిలో

భంజన విధావసి చంద భాను అకంక్షమాన కుదావలి సీత భాను మచ్చిత్త దోష తృణజాల సు

పరమాష్టసు మంత్ర జప్తః సిద్ధద్ది సప్తతి మహోజ్వల మంత్రవర్గా తత్తత్సు వేద్య హరి రూప విలో

మధ్యాహ్నసంగత శతార్క విభోరుకాంత్యా దేదీప్యమాన హరిచారు ముఖారవిందం సంగీక్ష మోదకరచారు సుధ